మమ గగ గస నిని దద నినిస మద నిస గస నిద నిసగ నిస నిస సగమ సని దద మమ నిని దద మమ గగ గద మమ గగ సద గమ ధనిస సగ నిని దద మమ నిని దద మమ గగ గద మమ గగ సద గమ ధనిస నిస గస నిస గస నిని సగ గమ ధని ధని ధని ధని దద నిని సగ గగ మమ గగ గగ మమ సగ నిని సగ నిద మని నిద మగ సగ మదని మలరో.